0: FM 93.5, FM 93.7, Lakhana, Radio ITN.
1: Lukaya, mare vedene uni. Dukki ki wale mare memory lost kila.
2: Memory lost?
1: Call the doctor. Yaar sunnadi? మమ్మ కిరికి బుణ్యా అయ్యా సీని వెళ్ళినే ముక్కు తత్తపై విడుకులనే అయ్యా మాట సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరితమ కీల తీయనాలి
3: FM 93.5 FM 93.7 හැන්දෑවෙ හතර වෙද්දි ටියුන් කරලා තියාගන්න.
4: Evening Drive with Chamit and Charu.